దిం తత్తా తద్దిం తత్తుం తద్దం తత్తక దిమితం తత్తయం తకతజం గును తద్దిం దిమి తత్తి తత్తం తద్దిం తత్తుం తకతజం తద్దిత్తం తతి తకతణం తుం తిత్తుం తతి తత్తరగతుం తదితరగతుం తదితరగతుం తదితరగతుం తదరి తదిం తజం తదిం తకతజం తతని తదన తజం తదిం తకతి జొన్ను జొన్ను జొన్ను పతాం కట దీని